0: గారే గారే
1: నరబడ
0: గారే గారే
1: సూర్య బదల
0: గారే గారే
1: అమ్మక
0: పట్టారే
1: సూర్యకి ధర ఇన్నాయా అది
0: ఎక్క చతుర నార అమ్మ చోరగనైతే.